ఆయ్యై సతతమి నమః నమః ప్రకృత్యై భద్రాయ్యై నియత ప్రణతాస్మతాం రౌద్రాయ్యై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జస్నాయ్యై చంద్రరూపిణ్యై సుఖాయై సతతమి నమః కళ్యాణ్యై ప్రణతావృద్ధ్యై సిద్ధ్యై కుర్వో నమో నమః నైరీత్యై భవృతాంగలక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై తారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతమి నమః అతిసౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః నమో జగత్ప్రతిష్టాయై దేవ్యై కృష్ణై నమో నమః యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు ఏతనత్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ శాసితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ శాసితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో